గుణవిభవైశ్వర్యశీలాధ్యనవధిక అతిశయ అసంఖ్య కళ్యాణ గుణగణం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయ.